0: అరే కారే
1: ఏ గరబడే
0: కారే కారే
1: ఏ సూర బదల
0: కారే కారే
1: ఏ అమ్మక పట్టా
0: కారే కారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా ఇదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలేదే.